ఎవరెం బునువె యహూదియకు ఖమ్గా నువత నసారాయకు ఖమ్గావా మీహకు మెనువి సువరు గేయకన్ వన్నానితే ఎయి ఎవరెంగె దొగు ఉమ్మీదు తకె కలేగిఫాను విదాళ్ వాష త్యబా మీహున్ని తెదుబునా భయోఖంగా వనీనమ త్యబా మీహుం ఏకమ దలీలు గిన్నాషే.

అది సవాబ్ లిబిగతంగా తనిఖంగయ్యాయ్ అమాంకం లిబిగిం వా తనిఖంగా మీసకున్న చకా తిమన్ రస్కలాంగే కాబతుల్లోహి గెఫుడు లెవ్వి హిందు హందుమకురవ్వాషే. అది ఇబ్రాహీముగె ఫాను హున్నెవితం ఎబహి నమాదు కురెవ్వుమన్ నువత గెఫుడు బినా కురెవ్వుమన్ హున్నెవితం ఎయిత్యబా మీహున్ నమాదు ఖురా తనిఖంగా బల బేను హిఫాషే. అది ఇబ్రాహీముగె ఫానాయ్ ఇస్మాయిలుగె ఫాన తిమన్ రస్కలాంగె ఎంగెవీమే. తాఫ్ కురా మీహున్నాయ్ అళుకం కురుమత్తిబే మీహున్నాయ్ రుకూఅ సుజూదు ఖురా మీహున్న టక తియ దెబఫా కలున్ తిమన్ రస్కలాంగె గిఫులు తాహిరు ఖురవ్వాషే.

0: దీన వెద్దుంగా మజ్బూరు కురుమిన్నతే హమకశ్వరం దొలాలతుగా అందరికంగా తెరేం హిదాయతుగా సాఫ్ అలిమగు ఇంగి ఫాళు ఇచ్చే ఫహె షైతోనాయ ఖాఫిరుయ అల్లోహం ఈమాం వా మీహా దన్నాషే ఫహె ఎ మీహా ఎమ్మె వరుగద అకీదాగా హిఫా ఠాఫికం కశ్వరే నెతి దియుమెం ఏఖన్నువే అల్లోహై మొళం అస్సవా ఒడిగిం వా మొళ దెను ఒడిగిం వా రసలాంగే
1: దివై ఎఫ్ఎం నూదిహే కె మెగాట్స్.